0: నమస్తంగ పేకే నమస్తంగ లేకే
1: నమస్తంగ కాయ నమస్తంగ జాయ
0: నమస్తంగ గంజే నమస్తంగ పంజే
1: నమస్తంగ నామే నమస్తంగ ఠామే
0: నమస్తంగ కర్మంగ నమస్తంగ తర్మంగ
1: నమస్తంగ నామంగ నమస్తంగ తామంగ
0: నమస్తంగ జీతే నమస్తంగ పీతే
1: నమస్తంగ బాహే నమస్తంగ డాహే
0: నమస్తంగ నీలే నమస్తంగ నాదే
1: నమస్తంగ శేదే నమస్తంగ గాదే
0: నమస్తంగ గంజే నమస్తంగ పంజే
1: నమస్తంగ ఉదారే నమస్తంగ పారే
0: నమస్తంగ సువేక నమస్తంగ అనేక
1: నమస్తంగ పూతే నమస్తంగ చూపే
0: నమస్తంగ నికర్మే నమస్తంగ నిపర్మే
1: నమస్తంగ నిర్దేశే నమస్తంగ నిర్భేశే
0: నమస్తంగ నిర్నామే నమస్తంగ నికామే
1: నమస్తంగ నిర్దాతే నమస్తంగ నిర్గాతే.